ఘటకం ఆదిత్యోలోచన పాతు శ్రుతి పాతు దివాకర ఘ్రాణం పాతు సదా పాను ముఖం పాతు సదా రవి జిహ్వాం పాతు జగన్నేత్ర కంఠం పాతు విభావసు స్కంధౌ గ్రహవతి పాతు భుజౌ పాతు ప్రభాకర కరావక్రకర పాతు హృదయం పాతు హానుమాన్ మధ్యం పాతు సుసప్తాశ్వో నాభిం పాతు నభోమణి ద్వాదశాత్మా కటిం పాతు సవిత పాతు సక్తిని ఊరు పాతు సురశ్రేష్టో జానుని పాతు భాస్కర జంఘే మే పాతు మార్తాండో గుల్ఫౌ పాతు దిశాంపతి పాదౌ పాతు దిలమణి పాతు మిత్రోఖిలం వపు ఆదిత్య కవచం పుణ్యం అభేద్య వజ్ర సన్నిభం సర్వరోగ భయాదిభ్యో ముచ్యతే నాత్ర సంశయః సంవత్సరముపాసిత్వా సామ్రాజ్య పదవీం లభే.

ఏతద్ధికవచం పుణ్యం సర్వోపద్రవశాంతిదం సర్వరోగ ప్రశమనం సర్వదుఃఖ నివారణం ఆయురారోగ్య శుభదం పుత్ర పౌత్ర ప్రవర్ధనం యః పఠేత్ కవచం దివ్యం.

0: సర్వజ్ఞాన విశారదో బ్రహ్మాండ మోహనం నామ ప్రియది కవచం వద. నారాయణ ఉవాచ శృణు ప్రవక్ష్యామి హే వత్స కవచం చ సుదుర్లభం శ్రీకృష్ణనైవ కథితం విపయా బ్రహ్మణే పురా బ్రహ్మణా కథితం పూర్వం ధర్మాయ జానవీతతి ధర్మేణ దత్తం మయ్యం చ కృపయా పుష్కరీ పురా త్రిపురారిశ్రయ కృత్వా జగాన త్రిపురం పురా మమోజ బ్రహ్మాయ కృత్వా మధుకైటవయోర్మయా సంజహారత్తబీజం యత్రిత్వా పత్రకాదికా యత్రిత్వా హిమైంద్రస్య శంప్రాప కమలాదయా యత్రిత్వా చ మహాయోద్ధా
1: यहाँ से आपको ढाका चुन्नी मेहंदी जागो मिलनी और बारात से डोली तक का सारा सजावट का सामान भी मिलेगा. 30 मेलिनी ड्राइव यूनिट 9 and 10 ब्रैम्पटन टेलीफोन 905-799-9400.
0: శత్రు భయంకర యత్రిత్వా శివతుల్యశ్చ దుర్వాసా జానినాంబర ఓం దుర్గేతి.

శ్రీ ఆదిత్య కవచ స్తోత్ర మహామంత్రస్య అగస్త్యో భగవాన్ ఋషి అనుష్టుప్ ఛందః ఆ దేవత గృణీయే సూర్యగుం శక్తిః ఆదిత్యం కీలకం మమ ఆదిత్య ప్రసాద సిద్ధ

ఆకులలాటకం ఆదిత్యోలోచనే పాతు శ్రుతిం పాతు దివాకరః ఘ్రాణం పాతు సదా పాను ముఖం పాతు సదా రవిః జిహ్వాం పాతు జగన్నేత్ర కంఠం పాతు విభావసుః స్కంధౌ గ్రహవతిః పాతు భుజౌ పాతు ప్రభాకరః కరావక్షకరః పాతు హృదయం పాతు భానుమాన్ మధ్యం పాతు సుసప్తాశ్వో నాభిం పాతు నభో మణిః ద్వాదశాత్మా కటిం పాతు సవితా పాతు సక్తిని ఊరు పాతు సురశ్రేష్ఠో జానుని పాతు భాస్కరః జంఘే మే పాతు మార్తాండో గుల్ఫౌ పాతు దిశాంపతిః పాదౌ పాతు దిలమణిః పాతు మిత్రోఖిలం వపుః ఆదిత్య కవచం పుణ్యం అభేద్య వజ్రసన్నిభం సర్వరోగ భయాదిభ్యో ముచ్యతే నాత్ర సంశయః సంవత్సరముపాసిత్వా సామ్రాజ్య పదవీం లభ్యం.

శాంతిదం సర్వ రోగ ప్రశమనం సర్వ దుఃఖ నివారణం ఆయురారోగ్య శుభదం పుత్ర పౌత్ర ప్రవర్ధనం యః పఠేత్ కవచం ది

శ్రీ విచిత్ర వీర హనుమనమాలా మంత్రాః శ్రీ గణేశాయ నమః. ఓం అస్య శ్రీ విచిత్ర వీర హనుమనమాలా మంత్రస్య శ్రీ రామచంద్రో భగవాన్ ఋషిః అనుష్టుప ఛందః శ్రీ విచిత్ర వీర హనుమాన్ దేవత మమావీష్ట సిద్ధ్యర్థి మాలా మంత్ర జపే వినియోగాః అత కరణ్యాసుః. ఓం రాం శాఖ్యాం నమః. ఓం రీం కర్దనీభ్యాం నమః. ఓం రూం మధ్యమాభ్యాం నమః. ఓం రీం అనామికాభ్యాం నమః. ఓం రౌం గణీచికాభ్యాం నమః. ఓం రహ కరతర్కర్విష్టాభ్యాం నమః. అద అంగన్యాసః. ఓం రాం హృదయాయ నమః. ఓం రీం శిరసే స్వాహ. ఓం రూం శిఖాయై వషట. ఓం ఐషాం. ఓం రౌం నేత్రత్రయాయ వషట. ఓం రాహ అస్త్రాయ వషట. అథ ధ్యానం. వామేకరే వైరవహం వహంతం శైలం పరిశృంఖరమాలయాఢ్యం దధానమాఖ్యామాద సువర్ణవర్ణం భజీజ్వరత్కుండలమాంజనేయం. ఓం నమో భగవతి విచిత్ర వీర హనుమతి ప్రళయ కాలానల ప్రభాజ్వరత్కృతాపవర్తదేహాయ అంజనీ గర్భసంభూతాయ ప్రకట విక్రమ వీర దైత్య దానవయక్షరాక్షసు గ్రహ బంధనాయ భూతగ్రహ ప్రీతగ్రహ పిశాచి గ్రహ శాకిని గ్రహ డాకిని గ్రహ కాకిని గ్రహ కామిని గ్రహ బ్రహ్మగ్రహ బ్రహ్మరాక్షస గ్రహ చోరగ్రహ బంధనాయ ఏహి ఏహి ఆగచ్చాగచ్చ ఆవేశయావేశయ మమ హృదయం ప్రవేశయ ప్రవేశయ స్ఫుర స్ఫుర ప్రస్ఫుర ప్రస్ఫుర సత్యం కథయ కథయ వ్యాపముఖం బంధయ బంధయ సపముఖం బంధయ బంధయ రాజముఖం బంధయ బంధయ సభాముఖం బంధయ బంధయ శత్రుముఖం బంధయ బంధయ సర్వముఖం బంధయ బంధయ లంకా ప్రసాద భంజన సర్వజనం మే వశమానయ వశమానయ శ్రీం రీం క్లీం శ్రీం సర్వానాకర్షయ ఆకర్షయ శత్రూన్మాపయ మాపయ మారయ మారయ చూర్ణయ చూర్ణయ ఖే ఖే ఖే శ్రీరామచంద్రాజ్ఞయ ప్రగయా మమ కార్య సిద్ధి కురు కురు మమ శత్రూన్ భస్మీ కురు కురు స్వాహ. ఓం రాం రీం రూం రైం రాం రాహ శ్రీ విచిత్ర వీర హనుమతే మమ సర్వ శత్రూన్ భస్మీ కురు కురు హన హన హూం ఫట్ స్వాహ. ఏకాదశ శతవారం జపిత్వా సర్వ శత్రూన్ వశమానయతి నాన్యథా ఇది శ్రీ విచిత్ర వీర హనుమ.